0: ఇచ్చిన సుసంగా వస్తా పట్టి ఉత్తర పూర్వ యుక్రెయిన్ కు తన వీర క్షేత్రమైన రుషిస్తున్న అధికారులకు రకెట్ హమలా కంతగా 10 జనకు మృత్యు భాగం సమయ 17 జనా ఘైత్య భాగా జన్ పశ్చిమ మహిళా మండలికు మృత్యు పడిపోయి యుక్రెయిన్ కడా ప్రతికార గాని చేతావనీ గరేకు సార్
1: సమ్మెలనాయకు సంజోతామా విద్యాలయ స్థలమా కరాటీకు ప్రవర్తన

ఇచ్చిన వ్యక్తి ఆ చెప్పిన తీసుకు వెళ్ళి ఆ బుద్ధిగా అని కాదు చిన్న ఒక ప్రాంతంలో ఒక